0: ఇమినే నొక చిక్కి తాపన్ నోకిం చిన్నే వకేసం నోకి
1: లవ్
0: నక్వమే
1: KPYT, KPYU, the voice of the Basayaki tribe.